బోధ. ప్రభుకేశ్వరుని చెబుతా పూజ, ప్రభుకేశ్వరుని వెనుక దూజ, ప్రభుకేశ్వరుని తీర్థ ఇస్తున్నాన్ని, ప్రభుకేశ్వరుని దర్గామాన్ని, ప్రభుకేశ్వరుని హోయ సోఫల, ప్రభుకేశ్వరుని సుఫలు ఫల, సుమిరాజని అప్సుమిరాయ నాన గోపాయ, ప్రభుకేశ్వరుని సబ్తే ఉచ, ప్రభుకేశ్వరుని ఉదరేముచ, ప్రభుకేశ్వరుని తృష్ణ భుజ, ప్రభుకేశ్వరుని సౌఖ్య సుజ్జాయ్, ప్రభుకేశ్వరుని

అష్టపది రమయ్య కేకును చేతబరాన్ని కవనమూల్తే కవన దృశ్యాన్ని జంతు సాయ సవార్ శ్రీ గారయా గర్వగణమే చినే వారయా

జయప్రతాత్ర సుందర రూప సోప్రసిమర సదానూప జయప్రతాత్ర నికే జాత సోప్రసిమర సదా దిన రాత్ర

మిర్చకో జీవాలను హార్పుకో దేవతి అర్సును ధాన్యాకి దృష్టి మాయ ప్రభుడికి కళ్యాణ పాయ సౌకర్ణ జ్యోతి బిందు సుర్వాణ హోగ జప జన్ సుధా సుధాది రాణి సౌతే నిర్మల్యకరణి కరకృపా చేసుకో నామ్ తీయా నాని సోచంద్రమల్ తీయా జాకా మన గురికి పరతే తిదిని ఆ వేర్ ప్రభు చే

సాంగి నా చాలా తెరేత నాతో కేలబెట్ట ఆమె ఊరుకమైన స్వర్ణం మీది కొట్ట అంబారం ఎంత ఇంతే కౌతం కమిస్తున్నారాధనమాభిస్తారు ఇంత కహో కమని చుడుకారు అసీరాసారి చుట్టడం చూడ్పాసారి జంధ్యాతనాభిగనాభిధానాన్ని గుర్కి మతం లేరు చేతి చరణ కమరా కుమరం ఆయన జరం